అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కీత్ నబియ సల్లల్లాహు అలైహి వసల్లం గరిహుం రివా కురవాఫా హదీసిగ్గా బయాన్ కురవాఫా వాఫదై ఇన్నల్ ముమిన ఇదా కాన ఫి సలాహ్ ఫఇన్నహు యునాజి రబ్బహ్ మనై హమ కషవరు ముమిను అలా నమాదన్ హున్న హిందు ఏనా ఎవని ఏనాగి వెరి రస్కలాంగి హదురతం మునాజాదన్ నౌగై నమాదుగా కియవా కియవుమకి నమాదుం బేరుగా కియవా కియవుమా తఫాతు కియవుమే ఎయి ఎ హాలతుగా ఏనా ఎవని ఏనాగి వెరి రస్కలాంగియా వరగ్గాతుగా కమవాతి ఎయి అబి హురైరా రదియల్లాహు అన్హు కీర్చి నబియా సల్లల్లాహు అలైహి వసల్లం గారిహూన్ రివా కురవాఫావా హదీఫెగ్గా బయాన్ కురవాఫావా ఫదై وما تقرب الي عبدي بشيء احب الي مما افترضت عليه ماني اديت من رسكلانج ايناج متش فرض كوريفيكا ميكوجن تيمان رسكلانج الا تيمان رسكلانج يا كوتن ومووره تيمان رسكلانج اكمك لوبي اوديجن واكمنوي مين امادو تكي مان الله كوتن ومكي نمادوغا كيت قرانكي مولين تفاتوكمكي اي نمادو كوراميها నమాదుగా ఏనాగి వెరి రస్కలాంగియ మునాజాదన్నవనియే ఎ కలాంగి బస్ఫులు తక్కియవాయిరు ఎ బస్ఫులు తహుగె మాన హితం హాజిరు కురే ఎఫ్ఫహు తక్బీరు కియే తక్బీరు కియో మఫ్ఫహు రుకూ అద్దే అది మతివెరికొం మ్యాకురు మట్టక దేన్ ఉఫులాలు మఫ్ఫహు అల్లాహు అక్బర్ మిఫదాన్ కియోమున్ రుకూ అద్దాం ఫషయే అర్ రుకూ మి రుకునుగా మ్యాన్ అల్లాహు మతివెరి కురుం హిమెనే ehin kamun ruku'uga kiyani subhana rabbil azim mifadainne at-tasbih kemane ki husduruwe odigen bome uriha unisifa yakunna kamakun husduruwe odigen bome ala subhana rabbil azim mifadain kiyumun uriha unisifa yakunna kamakun ekalange husduru kure unikan enge e uriha furiha mahamden ekalangia sabitu kure uniye ehini ఏనా కియని సుబహాన రబ్బి లజీమ్ మిఫదైన్ హమై ఫదైన్ రుకుఉగె దికురుతహుగా వారిదుగెన్ ఐస్ఫావా ఫదైన్ సుబహాన రబ్బి లజీమ్ వబిహమ్ది మానేకి తస్బీహయా ఐకు హమ్దు కుర్మే అది మినూనస్ కీర్త్ నబియా సల్లల్లాహు అలైహి వసల్లం గరిహుం వారిదువెఫావా ఎహెన్ తస్బీహయవ్వెస్ కీదానే మిసాలక సుబహానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక్ అల్లాహుమ్మ ఇగ్ఫిర్ లీ نوتا صبوح قدوس رب الملائكة والروح مفدا انفسكيداني ركوغا كيا ذكرتهوغا مي صفا اكالانج ماكرون همني افه ركوع تدواني سمع الله لمن حمده مفدا انكيا مني معنى كي مان الله اكالانج حمد كراميها كان اجابة دفاني ركوع تدوى من كرا حمدكي مستجاب حمدكي ఎహిన్ కమున్ ఎఫ్ఫహు తెదువె ఇఅతిదాలుగా హుట్టి హురే అది అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్ మిఫదాన్ కియే నోచ రబ్బనా వలకల్ హమ్ద్ మిఫదాన్ కియే నోచ రబ్బనా లకల్ హమ్ద్ మిఫదాన్ కియే అది ఎదేవిగెం వని మి హమ్దు కురున్ దిగు కురుమే అల్లాహుమ్మ లకల్ హమ్ద్ హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహ్ మిల్ఉ అస్సమావాతి వమినల్ అర్ది వమిమ్మా బైనహుమా ومما شئت من شيء بعد أهل الثناء والمجد أحق ما قال العبد وكلنا لك عبد لا مانع لما أعطيت ولا معطي لما منعت ولا ينفع ذا الجد منك الجد اعتدالك محالتك نمادك ركنته ترين ركنه أديهما إفادين ركوعك بس ركنه ركوع تدومك بس ركنه ఇఅతిదాలకీస్ నమాదుగె రుకుంతహుగె తేరేన్ రుకునే ఎహింకమున్ ఎతనుగా ఫురిహమ గొతుగా మడువెలాంజెహె అది ఖియాముగె హాలతుగా దేవన ఫహర అల్లాహ్ తబారక వ తఆలా యహమ్దు సనా కియాం వానే ఎయి నమాదు కురామీహా ఎకలాంగి అట్టక రుకుఉకొ ఎకలాంగి మతివెరి కురే అది ఎకలాంగి సనా కియా ఇఅతిదాలత్ తెదువే

ఉదయకే మెగాహెర్ట్స్ దివ్యఫ్ఎం మిగడి గమ్య కొరియా గింద లంచ్ బ్రేక్ మీ షోగా మీద మీ బాలాలని మెటాయిన్ కెమెరా నులా ఉఫద్దాఫవా స్మార్ట్ యానుగే మౌలు మాత్తదే మీ యానుగా మీ ఉన్న ఫీచర్స్ తక మీ యానుగే హమ సబబుం దిమా విధానిక అంత తక దిరాసా కూరా ఫరాత్తకు హాసుకోతే హమ టెక్నాలజీ కంకన్ దిరాసా కూరా ఫరాత్తకు మీ యానా దే తిరేదే కేగు కొమ్మసరక హిమణాల్ ద్వేతో షాహు మాసెక్ కురాన కెమెరాకి బదులుగా లూనా యానుగా హ మైక్రోఫోన్ హిమేనేని మిగి సబబుం బేణు కురా ఫరాత్తక మేట ఏఐ అది కన్స్యూమర్ ఏఐ ఏజెంట్ మ్యూజాయకు ఫసేకమాయకు మామలా కొరివేను అది యానుగి అరిమతిగా మేటా ఏఐ అవహం యాక్టివేట్ కొల్లివేని క్విక్ యాక్షన్ బటన్ హుండేరు యానుగి ఒణిగండు కురిగ మోడల్ తగ్గురి హీనరుకో యానుగి అరిమతిగా దుణిగండుగా స్పీకర్ తవస్ హిమణాఫ్ మివని సన్ ఆన్లైన్ షహు మీ మౌలుమాత్ మీ బలాలని మీకు ఎదురు మౌలుమాత్ హమ ఏకేకి సైట్ తకు బలాలయ్యారు హమ టెక్నాలజీకి వర గిన సైట్ తకు గబుల్ కురాగోతుగా మీ యానకి మీ మేటాయం వరబుడ విస్నాఫ నెరఫవా యానె మేటాయం మిహారుస్ ఎసిలోలు సోటికాయా గుళిగి రేబన్ అది ఓక్లీ బ్రాండ్ గే ఎత్తురు మెటాగా అమిల బ్రాండ్ గే స్మార్ట్ అయినంత విక్కము మిదని మిగ తెరేక కొమ్మె ఆయనగేస్ బేరం ఎగేగోత కెమెరా హరుకోఫవారు రేబన్ డిస్ప్లే మోడల్గా కూల హెడ్సప్ డిస్ప్లే వేసే బహిమేనే నమ్మెస్ ఆముంగి తెరేక సిర్రు వీడియో రికార్డ్ కురాక ముగ్గు కంబుడు త బొడువే ఆయనగే రికార్డింగ్ ఎల్ఈడి లైట్ హరుకోలాగే సిర్రు రికార్డ్ కురా మస్సులేం హల్లిగి కొతు మెటెంవణి వర్షన్ 26కి అప్డేట్ కాయకు ఎల్ఈడి గెల్లు మెలిబిజిన కెమెరా మసేకే నుకురాగుతాం అదా ఫక్ మీ మసలాగ అమెరికాగా న్యూయార్క్ ఫిలడెల్ఫియా ఫర్ ద సిటీ తగ్గ ఆ గాణున్ తం అద ముందారు ఏఐ తమ్రీన్ కురుమ సిర్రును రికార్డ్ కురేవే వీడియోత కెన్యాగే సబ్ కాంట్రాక్టర్ క ఫోన్ విక మబ్బుణ మెటాయా దెకొళ కోర్ట్ మస్సలేవెస్ వని హుషాళాఫ మెటాగెతురు గూగుల్ ఎండ్రాయిడ్ ఎక్స్ఆర్ బ్యావెరింగ్ కమబ్బ జెంటల్ మోన్స్టర్యా వర్బి పాక ఫద కుంఫుణిత కుంభిస్తాని స్మార్ట్ యానుగె వాదవెరి మాకిట వన్న ముందే మిహారు మీ టెక్నాలజీ కూరి అరము అన్న దోసరక వాతీవే వర బొడు బదల్తకే మియా ఎకీగ హమ మీ మీ మీ జీల మీ హమ గ్యామస్ మీ దాయిరా అన్నాడుక మా వర గిన బయకు గబూకు హగిగతుక ఏఐయా ఎకీగ మీ అన్న బదల్తక మీ అన్న కంకమా గుళిగే మీ ఎమ్మె బొడు సువాద కంఫిదిఫవా కంకమ మీ హల్లు హోద దినుముగతు మీ హుంగె దిరుళం ఫసే కురుముగతు మెట ఎంవెస్ అగేగతు మీ యానుగ మసకి ఫషాఫ్ మేము నేను మెస కొమ్మె కమ్మెగ్గె స్కూరిం ఫాహా కొల్దుగత హమ మీగ దేకోళెం ఎబ్బవే ఇక రంగుళు గొత్తక నురంగుళు గొత్త హెమిమ అది కురియం ఎబ్బోరి మౌలు మాత్రం మీ యానా గుళిగే అనిక శ్రీత్ లవెం హిమ నాల్దిఫ్ బద్దు కొల్లాను

కవ్వలు తగ్గావా తకతి నెరే ఉఖాలవ్వా హిందు అది హిత్తవుగావా సిర్రు తం ఎక్కువ ఫాడు కురవ్వా హిందు ఫహె ఇన్సానా ఎకంత నుదన్ననీ హెయ్యే.